0: ఫైనల్ బాగుందా అంటే నేను
1: ఇవ్వలేదు.
0: పోర్చుగల్ ఫైనల్ కుళంజాము యాళ్ళు నారవా
1: ఏరే ఏరే మీ ఆ బయస్ వేగంగా ఎక్కొలే జై ఉసేఫేన్ విన్నాడు
0: ఎక్కో హూస్
2: ఏ మషాహు దిబులేచ్చే కుమ్హర్ యాగి మే జే పోర్చుగల్ దానక
1: కొబా గోహెన్ను మిదియ గోయ్
0: ఆయన ఉదానగే ఫ్రాన్స్ అన్న రెడీ వేగి మురే కార్డు పొనువాన మాదా
1: ఓకే దే మీ వాహక మీ హర్ మిన్న హుస్నువాన వాహక మీ ఇంగే ఇంగా లవేం అడువ హమ షహు
0: లవే అడువ దో మీ హర్ మీ ఓడ్ తో ఫ్రెండ్ కు వాంగే ఐ బస్ తో వెతు తో మగని నేను మేని నం పార్ ఇపుర వా
2: జం లెక్క అండ్ మిస్ వంగే తా షహు వ కివరం హుజామ్ గ మీ ఫేన్ ఎక్ ఇంగే దో
1: లై లై లై తివా కణం దక్క
0: ఏక మైగే కొరియర్ రే హుజామ్ గ అనే ప్రొగ అనే నగయాగను రేకు గుళాగి ఇవ్వస్ వాక చవా పెండుదేవ్
2: షాహు ఎంగేనే హురి లవత అవే సమకుడు వరకు గినే షాహు జహాదే హుజామ్ గలవత
1: హీవే
0: హీవే కమ
1: హీవే కమ
0: ఏకమ మిజువ కనేంగే కొడు మిజు కురిమతి ఇంగిరు
2: మిజువ కనేంగే కురిమతి గేనస్ అండ్ మి నెల్లవెన్ ఫిన్నర్త మిజువ కొడు అది కురిమతి గినక సేకమ అండ్ షాహు ఎది ఫతి కొన్లవే
1: వి అతుగా హిఫం హేయో
2: వి అతుగా హిఫం హేయి షాహు కురిదు షాహు పునేంగ కొడు సెలవ హోది మెను ఫెనునే ఫ్రాన్స్ కి లవే షాహు సకరే అను జరియత్ కు లవే గి నంబుని
0: సీరియస్ కొరే ఇన్నానే ఫ్రాన్స్ కి లవే దేహా సబ్బి గోల్డ్ కప్ కి లవే ఇన్నాన్ కిక
1: ఓకే దేహా సబ్బి హోగే హర్ మింగే వరల్డ్ కప్ లవే దో ఎ సెబ
0: నో నో ఓ ఫీస్ అన ఫ్రాన్స్ కి లవే
1: ఓ బోతే బోతే అంగండ ఆర్ కమకే ఆ ఇలవే దో ఏ ఫ్రాన్స్ మి హోన హాసకో
0: ఆ పోర్చుగల్ మి హోన స్పెయిన్ మి హోన హాసకో
1: ఓకే ఓకే మేమ లవే గెనిస్తేనే ఇంగే బాకీ వెళ్ళాను మే
0: Okay.

0: ఎవరెం బునెఫూ ఏ జుల్ కరుణయను హమకషవరం యూజ్ మౌజూజ్ బాగా మీహున్నకి బిముగా ఫసాద కొంగుళే బైకే ఫహే కలేగ ఫాను తిమమ్మెన్నా ఎవరెన్నా దెమెదుగా హురహె లవ్వా దివ్వాంకమ కలేగ ఫాన తిమమ్మెన్ జిజీ ఎద్దెంతో ఏ
1: Divahe FM, Divahe Naayaku, Numa Diha Eke Megahertz.

0: ఫర్హాద్కి అడు దివేహి ఎఫ్ఎం.
1: దివేహి ఎఫ్ఎం
0: దివేహి నాయకు
2: మోదిహ ఎకెమ్ మెగాహెర్ట్జ్ దివేహి ఎఫ్ఎం.

మాహోల్ కొంచో కుఫ టెడీ రైలీ ఉఫెద్ది ఆర్ అండ్ బి అది హిపోప్ బీట్స్ ఎక్కువ గెంకియముంగా మ్యూజిక్ స్వింగ్ లవతం ఏరువై రేడియో తకుం ఎమ్మె హింగా మ్యూజిక్ మ్యూజిక్ ఈ దునియోతి థ్రిల్లాగి జమానా ఆలా బలర్ ముళిం బదల్ ఎఫ మైకల్ జాక్సన్ గెమి ఆ దతురు ఫెషుని ఏన నిమ్మి వర వరుగద నిమ్మమకుం ఏ ఏనగి మ్యూజిక్ ఈ హయాతుగె ఎమ్మె కామ్యాబ్ థింగ్ ఆల్బమ్ కమవా ఆఫ్ ద వాల్ ట్రిల్లా అది బేడాయకి ఉఫెదును మషూర్ ప్రొడ్యూసర్ క్వీన్సీ జోన్స్ ఆవాకివుం మీ ముళియకు మస్సలి జహిగె నిమ్మి నిమ్మమెన్ను ఎకమకు మైకల్ బేణువి ఏనగి మ్యూజిక్ అం ఆ తిరుమెగ్గెనెస్ ముళిం ఆ హునరు వెరిన్నాయకి తఫాత్ తజ్రిబాతకి కురుమా ఎగతుం ఏనే ఇఖ్తియార్ కురి ఏరుగె మ్యూజిక్ ఈదుని సిస్సువాలాఫవా న్యూజెక్ స్వింగ్గె వాణి ఉమురుం ఎమ్మె తేవిసారుగె టెడీ రైలీ మీగెతురు మీ ఆల్బమ బేణువా రొక్కె అసర్తగ్గె నొమటకా బిల్ బొషెల్లా మైకల్ లాకీగ జమానసురి మసీకే కురా రికార్డింగ్ ఇంజనీర్ బ్రూస్ వెయిడెన్ విస్ మీ టీమ్గ బ్యావిరి కురి మీ హునర్వెరి టీమున్ డేంజరస్ ఆల్బమ్ ఫురిహమ కురుమట్టకా ముళియకు దేహరా బ్యాగె దిగు ముద్దతిం హేదకురి మీ ఆల్బమ్గె ఎమ్మె ఫాహ్ కురివే ఎక్కమకీ ఏగె హిమినే సాదలవేగి తెరేం బారలవేకీ ఖుద్ మైకల్ అమిల్లేల్లియే నువత లియుముగ బ్యావిరేగెం ఉఫద్దాఫవా లవతకే కవ్వుం మీ మ్యూజిక్ ఉఫెద్దుముగా ఏనకి హురి ఆద్యా ఖిలాఫ్ హునర్వెరికం హామ వెగిందియకమే మీ బుర మసక్కతుగి నతీజాయకవ్వి ముళిన్ తఫాతు దే ఫళియకబ్బేహికెంవా హేరాం కురివెణివి ఆల్బమే దునియం ఉఫంవుం ఆల్బమ్గె ఫురితమ ఫళిం ఫెణిగెందని టెడీ రైలీగె న్యూజెక్ స్వింగ్గె మ్యూజిక్ ఎయి హిపోప్గె అసర్తం ఎకులవే అడుత బరు అది ఏహామె ఫంకీ వరుగత బీట్తకే ఎకమకు ఆల్బమ్గె దేవన ఫళిం ఫెన్నని ముళిన్ తఫాతు మైకల్లే బిల్ బొట్రిల్లాయకి ఉఫెద్ది మీ బ్యాగ్ హిమెనని మా జాతీ వాహకతకా ఇజ్తిమాయి హేలుంతిరికమా ఇన్సానియత గువాలాఫద మడుమాతిరి బెలర్స్ తకే మీ దెఫళియకీ వెస్ మైకల్గె మ్యూజికీ ముళుకం దక్కువదే మిసాలే అదే ఆల్బమా బేగుతున్ దక్కం చేహే అధివేశం వరకిన వాహకతం ఎబ్బకొరి ఎహెనమస్ మీ బ్యా అరుణ్ కురుకొల్లాన లవతకాదిమాల దెమ్మి చేయలని డేంజరస్ మీ ఆల్బమ్గె లవతకుం మీ హఫ్తాగె షో ఫషాని జేమ్ మీ లవే మీ నవర్సతేక నోదియ ఎవ్వనారు మ్యూజిక్ ఈ దునియం అన్నముందియ ఇంగిలాబి బదల్తం ఎమ్మె గాతుందెనగనే ఏ ఎమ్మెన్నవ్వురే మా కురీగా మైకల్ హురికం ఏన దునియే సాబిత్ కొద్దిన్ లవ టెడీ రేలీగి హునర్వెరి ప్రొడక్షన్ నాయకు మషూర్ రెప్ లవక్యున్ తెరియా హెవీ డీ ఫెనిగెందా మీ లవేగె మ్యూజిక్ వీడియో ఎకీవెస్ హమ అజాబెకాలో ఫెద్దుమే తసవ్వర్ కొల్లా బాస్కెట్ బోళాగి లెజెండ్ మైకల్ జోర్డన్ నాయకు మ్యూజిక్ రస్కెఫాన్ మైకల్ జాక్సన్ ఎం మేధానకు ఫెన్నలవ దునియదు ఎమ్మె వర్గద ఎమ్మె నుఫూస్ గద దే షఖ్సియత్ ఎ వీడియోకు ఫెనిగెందియ ఎ తారీహి వగుతుకొళకి మియదుస్ మీహున్ దక్కా వాహకే ఎకముకు మీ లవేగె హలబొలి బీట్తహుగె అడీగ ఫోరీఫవణి ముళిం ఇన్సానియతద్దిం వరుగద ఇన్జారిం మీ దునియగె హాలతా బెహెగుతుం మైకల్ కురి ఇజ్తిమాయి ఇషార్ అతెం ఫకీరుకమా బేఇన్సాఫా అది అర్గున్మెన్ ఎమ్మెం మీ ఉళే జేమ్మెగ్గె తెరేగ నువత మీ హలబొలికమా నుతనవస్కంగె తెరేగ తాషిఫతి బిమింవరు ఏన మిలవేన్ సిఫకొద్దే మీ మసోతవుగె తెరేం సలామిఫాని మగెం ఏకకవ్వెస్ నేంగేకం ఏన భయాంకురని వరవ్వెస్ అసరుగద ఇబారాతకుం లవేగె రాగు కితెమె అవసేఫ ఫోరికదేస్ ఏగెళెముగె కొమ్మె బ్యాతెగ్గవణి పరుతం హురి మానతకెం ఏగె తెరేం మిబ్యా Overcame the blow and destination unknown. Me bastakun sifakoddeni kurimathigawa konjehuntaka kurimaguge oy nengun terikan. Hiwa gotum me Michael Jackson hip hop chila di message. Tiyakudinge music ahanna visive. Adi ahanna vis tiya harfatuga fatila sabit kolle vidane bunafada. Adi ado hal mahinga Michael Jackson ga jam.

మీ ఇస్మాయిల్ అఫ్ఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

ఖానే హమకషవరుం ఫిరిహిన్ దర్యకులివ్వడాగన్నవాణి ఖమ్గ ఉఫావిర ఖబర్ తిమన్ రస్కలాంగి ఖలేగఫాన దివ్వమి. ఏనాగ నమకీ యహ్యాయ మీగ కురింగ్ ఏనాగ నము నంకియే మీహకు తిమన్ రస్కలాంగి నులవ్వమే.